0: నిద్రాస్తున్నవారును
1: అనంత అభిప్రాయమును
0: నిరాశను ఖుషి నవ్వును
1: స్త్రీకు దుబ్బిగాను మా జుక్కిను
0: దైవీకము మా అల్లై ఒప్పిటను
1: దైనిక కార్యరూపు రాగా నా సపనము
0: చట్టి అవును చిట్ చిట్ పసిరావును
1: మరణి సోచ అవును అమ్మా నీకు యాత్కను
0: ఎప్పుడు తథా ఇక్కడే ఉన్న మంత్రము
1: ఖండము రుచి నవ్వును ఎంపీ కూడా దొరైగాము మానసిక స్వాస్థ్య సమస్య లక్షణం
0: తిష్టా లక్షణం దిగి తత్వ చికిత్స పరామర్శకం బిరామిలై అవసరం పడతాం
2: Thank you.

0: మాట దిక్కు లేకుండా నమస్కారాలు. శ్రాదా కవర్ దిస్ వరికా సామూహిక రేడియో సిఐఎన్ ఫేస్బుక్ పేజ్ యూట్యూబ్ ఛానల్ నాటకని సున్న సతీంద్ర. సరకారు నీతి తథా కార్యక్రమానికి ప్రతినిధి సభామా ఐడి సఫల్ జారీ. రాష్ట్రీయ సభా నటపాయి సరకారు నీతి తథా కార్యక్రమం నిరంతర స్థాయి నిరంతర ప్రభావిత ప్రతిపక్షకు ఆరు
1: యథాస్థితిలో నిరంతర ప్రభావం అదిపై రామణ నీతిల కార్యక్రమం దేశీ కొన్ని పోస్ట్ మార్గ చిత్రాల దిశ సమాపన కొన్ని యథాస్థితికి నీతి భూమిత వైభవాన్ని చింత జగాయకు
0: స్వాస్థ్య విశ్వవిద్యాలయంలో నయా నేతృత్వ స్వయం ప్రక్రియ సురు ప్రణాళిగా 41 రంగేపూర్ నిర్మాణ సురు తన లక్ష్య వంద 30% కౌన్
2: 26 పనిచేయాలి.
0: ఢిల్లీలో ఊర్జా బచత్ కలాగి 2 దిన్ పరదాటి కామగా నిర్దేశం 50% పరీక్ష కొనాలని నాటే.

ఈ సంవత్సరంగా సరిగా కాలక్షేపది నీతి కార్యక్రమ పార్టీ ప్రతిపక్షాలను సర్వతా సంవిధాన సంవిధానంలో ఈ సంవిధానంలో ధారా 76 స్పష్టం చేయవచ్చ సర్కార్ ప్రధానమంత్రి మంత్రులు సంఘీయ సంసద్ ప్రతి ఉత్తరదాయి ఉండేశ జవాబ్దేహి ఉండేశ రాష్ట్రపతి ప్రధానమంత్రి కోరి పని ఉద్యోగం సంస్కృతి అభ్యాసం ప్రధానమంత్రి రాజనీతి స్వార్థ కళా

సిద్ధమతం నిర్వాచించకపోతేనే ఉండి కొన్ని భావనలు జీవన జరిపే భావనలు సంస్థ ఆదేశించారు.